0: ఆకస్మిని రౌర్కెలా 102.6 FM ప్రచర్ కరుచు శ్రీరామచరిత మానసర ద్వేసహ సతతమ భాగ
1: ఎపిసోడ్ నంబర్ 207